ముళ్ళు మెట్టే గొరపు మేమెగల జీతుంగలేం సన్నిక్రవాస్వ డంగరేం జల్ల ముఖ్యంలోతులు మేం జంబార్ నయోలై మెల్ జంబార్ సుడ్వదై రై జంబార్ ఖుర్బదై యాతు జంబార్ ఖల్మదై రఫెట్ జంబార్ బఖంకు కబగకు కబన్యే పలై మాసలే.